లక్కున ప్రమాణ లక్కపు ప్రతిథ సంజోగ సంగ్రామ రణ మే ఛుటె ప్రాణ లక్ష్తి లగ్యాన్ త్యాగ పడియ పాఠ పురాణ జిన్ కర్తే కరుణా కీ